సంసార ఏకారూపానుస్వరూపారంగపయోరావుగైంభూపా ఆండజ అజేరజసేకిని ఉత్పజఖాన్ బహోరాజదిని కహుం భూలరాజా బైఠా కహుం సమట పయో శంకర గైఠా సగరి శ్రేష్ఠ దగాయ జాంపవ ఆజగాద్ స్వరూప సయాంపవ